0: పోవడం అల్లజ్జి. రడ్డునే పగరి పోండు ఎనకడ పండిలెక్క పరీక్షార్థక వాదు కట్టినంచినవు. ఒంజి నిన్న తాకత్తుద పరీక్ష, ననొంజి ఎంకిత్తుని సంశయ. అంద అత్త అందువండి అంచిల ఇంచిల
1: ఎక్కందే
0: హనుమంతి ఇత్తే ఒత్తును
1: ఒత్తుండత్త
0: హనుమంతి అందిందా అండి ఇత్తే సంతోష దాదా గుర్తుండా
1: దానే
0: హనుమంతన సద్రుడే ఎన్న పరీక్ష రామే ఆయ ఏతుమల్ల బిల్గారి వండదు ప్రపంచం గొత్తు
1: గొత్తుండు
0: విశ్వామిత్రుర్న మాతా అస్త్ర శక్తి గల ఉత్తరాధికారి ఆయన అయ్యింది లెక్క.
1: మూడై బడ్డ ఇదల కెత్తిన చిత్తన విశ్వామిత్ర వశిష్ఠిర్న మోకే దశిచ్చి
0: అందా విశ్వామిత్రుకు సరి సమానరాయన పరశురామదేవి
1: కుడరి రామేర్న శిష్యి
0: అందప్ప పరశురామాచార్యుడు కల్దినారు ఉభయకుల విల్లోజా
1: ద్రోణాచార్య
0: ఆరు మెచ్చినంచిన పట్టోద శిష్యి అర్జునే వర్తమాన కాలుడు
1: అర్ణ మగని బుడుతుల నిక్కు కల్ప తిరిగి
0: అపగండ గురుకుల శస్త్ర విద్యా కౌశల ఏతు పంపి నేను తోజావుడుందండ ఎన్న తాకత్తును ఈ కాలదాయగత్తు ఆ కాలద హనుమంతర ఎదురు తోజావు నంచిన కొంచెం అవకాశ మూజిన ఇత్యర్థ మూజినదాయన ఇత్యర్థక వాయినంచిన ఈ మంజు పగరిను ఉందా పూర్ణ బలట్టు తెత్తదు జోడి అది బుడితే
1: కన్ను కోడి ఎక్కంది నాతు దూరొక నిన్న పగరి శంఖ కోడి కట్టుదో వంజి సదరు బూరంది నల్కో తర కుజలు నూరంది నల్కో అవులు కట్టిన చిత్తు నిన్న పగరి శంఖ ముందు నిన్న మూజన శంఖ ఉందే లట్టే ఇందా ఉందేను తొర్పున చిత్తున పొరలు తుల జయ శ్రీ.

0: ఐకిల్కేనందులారి రేడియో సారంగ్ 107.8 FM. ఇంచిప కుద్ముల్ రంగరావు పురభవన ముల్ప తుళుకూట రిజిస్టర్ కుడ్ల ఉందత బంగార్ పర్బద లేసిడ్ ఐలేసా ద వాయిస్ ఆఫ్ ఓషన్ బెంగళూరు ముకుల్ నడపాదు కొర్న పదరంగిత కార్యక్రమద రెడ్డనే ఎక్కె
1: నన్నదుంబు రావో పక్కియే రాదు. ఈ పద నందలికే నారాయణ శెట్టరు ಬರೆತೇರು. ತುಳುನಾಡದ ಇನಿತ ಸ್ಥಿತಿ ಗತಿತ ಬಗ್ಗೆ ಭಾರಿ ಪೊರ್ಲುದ ಒಂಜಿ ಪದ ಅವಳ ಪುವೆಂಪು ನೂತೊಂಜಿ ನೆಂಪು ಪುಸ್ತಕಗಳು ಬೈದಿನಂಚಿನ ಈ ಪದನ್ನು ಪಣ್ಣಾರು ರಮೇಶ್ ಚಂದ್ರೇರಿ. ರಮೇಶ್ ಚಂದ್ರೇರಿ ಇನಿ ಈ ಪದನ್ನು ಮುಲ್ಪ ನಂಕೋಡಸ್ಕರ ಪನಂದೊಲ್ಲೇರು. ರಮೇಶ್ ಅಣ್ಣ ಇರೇಗ ಎದುಕೊಂದೊಲ್ಲೆ.